హరి జగతాం అఖిల ప్రిత కల్పకం సావధానమనా భూత్వా శృణుత్వం శుక సత్తమా అనేక జన్మ సంసిద్ధి లభ్యం ముక్తి.

సంసార తారక దయార్ద్ర దృగంచలేన సౌమ్యోపయంతృ మునినా మమ దర్శితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే సత్వోత్తరై సతత సేవ్య పదాంబుజేన సంసార తారక దయార్ద్ర దృగంచలేన సౌమ్యోపయంతృ మునినా మమ దర్శితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం